సంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

ప్రియమైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంకాలం వేళ 4:50 మన AM2 రేడియో ఛానల్ మీద వందనాలు, స్వాగతం. ఈ సమయాన్న మన వార ప్రసారం 75 నిమిషాల తెలుగు కార్యక్రమం ఇక్కడ మొదలవుతుంది. అంటే సరిగ్గా సాయంకాలం వేళ 5:30 గంటలకు పూర్తి అవుతుంది. రెండు భాగాలుగా విభజింపబడిన ప్రసారంలో తొలి భాగంలో కొన్ని భక్తి పాటలు, దేశ నలు దిక్కుల్లో జరగబోయే కొన్ని విశేషమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ప్రకటనలు, ఇంకా ద్వితీయ భాగంలో మామూలు ప్రకారంగానే కొన్ని సినీ పాటలు. సరే శ్రోతలారా, ఇక మన కార్యక్రమం ఇంకా

మాటల మీద ఎక్కువగా వ్యర్థం చేయకుండా విఘ్న వినాయకుడి యొక్క భక్తి పాటతోనే శుభ ప్రారంభం చేస్తున్నాం.

శుభ కార్యానికి ఆది దేవుడిగా పూజింపబడే దేవుడు శ్రీ గణేశుడు. విఘ్నేశ్వరుడు అనే పేరుకి అర్థం మన జీవితములో అడ్డంకులను తొలగించేవాడు.

శ్రీ గణేశుడు జ్ఞానం, బుద్ధి, వినయం మరియు శుభానికి ప్రతీక. విద్యార్థులు ఆయనను విద్యాదాయకుడిగా ప్రార్థిస్తారు. వ్యాపారులు యొక్క విజయానికి ప్రార్థిస్తారు. కుటుంబాల శాంతి, ఐక్యత కోసం ప్రారంభించడం గణేశుణ్ణే.

శ్రోతలారా, ఈ శుభ సోమవారపు రోజున పరమశివుణ్ణి యొక్క పవిత్ర అతి పవిత్రమైన రోజు. పరమశివుడు కరుణకు, త్యాగానికి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ఆయన్ను భోలా శంకరుడు అని పిలుస్తారు, ఎందుకంటే భక్తితో పిలిచిన ప్రతి ఒక్కరిపై ఆయన కృప చూపిస్తాడు. శివుడు కేవలం సంహారకర్త మాత్రమే కాదు, కొత్త సృష్టికి మార్గం ఆయన చూపించే యొక్క దైవశక్తి కూడా. ఆయన జీవితం మనకు సరళత, సహనం, సమానత్వం అనే గొప్ప విలువలను నేర్పిస్తుంది.

అవునండి ప్రియమైన శ్రోతలారా, మీరు గమనించినట్టుగా మన ఈనాటి తెలుగు సన్నది కార్యక్రమం యొక్క తొలి భాగంలో ఆధ్యాత్మిక విషయాలతో సంబంధించిన కొన్ని మాటలు, రాబోయేది గొప్ప ఆంజనేయ స్వామివారి యొక్క జయంతోత్సవాలు జరుపుకుంటాం రేపటి 12వ తారీఖున. అందరికీ ఆంజనేయుడి జయంతి యొక్క శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ పవిత్రమైన రోజు భక్తి, ధైర్యం, సేవాభావం మరియు వినయానికి ప్రతీక. ఆయన శ్రీ ఆంజనేయ స్వామి స్మరణించుకునే మహత్తరమైన సందర్భాన మనం జరుపుకుంటున్నాం హనుమత్ జయంతి. హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, పరమభక్తుడు. ఆయన జీవితమంతా శ్రీరామునికి సేవకే అంకితమైంది. అందుకే హనుమంతుణ్ణి భక్తి యొక్క జీవంత రూపం అని కూడా మనం పిలుస్తాం.

శ్రీ హనుమంతుడి యొక్క వర్ణనపై చెప్పాలంటే మాటలు తక్కువ పోతాయి. హనుమంతుని జీవితంలో మనకు ఎన్నో గొప్ప సందేశాలు దాగి ఉన్నాయి. ఎంత శక్తి ఉన్నప్పటికీ ఆయనలో అహంకారం లేదు. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వినయం విడిచిపెట్టలేదు. సముద్రాన్ని దాటి సీతామాతను వెటికిన ధైర్యం, లంకలో చేసిన కార్యం, లక్ష్మణుణ్ణి ప్రాణాలను కాపాడేందుకు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చని సేవాభావం, ఇవన్నీ ఆయన అపారమైన భక్తికి ఉదాహరణలు. శ్రీ హనుమంతుడు మనకు చెబుతున్న గొప్ప పాఠం ఏంటంటే, దైవంపై నమ్మకముంటే అసాధ్యం అనేది ఏమీ ఉండదు.

0: అవునండి శ్రోతలారా, మన తెలుగు సన్నిధి కార్యక్రమం ఇక మనం కొనసాగిస్తూ ఇక సరిగా సాయంకాలం వేళ 4:48 ఇక మన స్టూడియోలో ఇక్కడ ఇద్దరు ఉన్నారు అతిథులు. ప్రియమైన శ్రోతలారా, ఈరోజు మన కార్యక్రమంలో అంటే మన కార్యక్రమం మనం కొనసాగించే ముందు చిన్న మాట ఏంటంటే, తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల పరీక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన గౌరవనీయులైన మా ప్రియ మిత్రుడైన అన్నగారైన స్వర్గస్థుడైన శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారి గురించి మన హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇదే ఈ యొక్క సందేశంతో మిగిలిన మన ఈనాటి 75 తెలుగు కార్యక్రమంలో కొద్దిగా ఆయన చేసిన మన తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలకు విశేషమైన సేవ గురించి, తన జీవితం భాషతో సంబంధించిన కొన్ని మాటలు ఇంకా తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలోకి వచ్చి ఉన్నారు ఇద్దరు మహనీయులైన అతిథులు. కుమారి ఆశ్రీ గారు, నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఈనాటి కార్యక్రమంలో. ఇక మా మహనీయులైన శ్రీ విశ్వానంద గారు, శ్రీ సన్యాసి గారు కూడా మన స్టూడియోలోకి చేరారు. చాలా సౌభాగ్యం ఈరోజు ఎన్నో నెలల తర్వాత మళ్ళీ ఆయన్ను మన స్టూడియోలో స్వాగతించే యొక్క అవకాశం మాకు కలుగుతున్నది. స్వాగతం అన్న గారు, ధన్యవాదాలు వచ్చినందుకు.
1: నమస్కారం.
0: నమస్కారం అండి. సో తొలి ప్రశ్న మీకే నేను అనుకుంటాను, అడుగుతాను, ఎందుకంటే మీరు ఇంకా శ్రీ స్వర్గస్థులైన సంజీవ నరసింహ అప్పడు గారు మీ ఆధ్వర్యంలో కలసిగా సంయుక్తంగా ఎన్నో కార్యక్రమాలు మీరు దేశమంతా సాధించారు. భాష సంస్కృతి సాంప్రదాయాలకి యొక్క ఉన్నతికి ఎంతో మీరిద్దరూ కృషి చేశారు. చాలా వరకు ఒక మనం చెప్పవచ్చు 30-35 నుంచి కొద్దిగా మా అన్నయ్య గారిని వర్ణించాలంటే మీరు ఏం చెప్తారు అన్న?
1: అవునండి రాజేంద్ర గారు, మరొకసారి నా నమస్కారములు. శ్రీ సంజీవ నరసింహప్పడు గారు అనే పేరు పొందిన ప్రపంచ గొప్ప వ్యక్తి. అసలు దుఃఖ కరమైన మాట విషయం ఏమిటంటే, ఇప్పుడు మన

0: మధ్యలో లేరు. ఆయన స్వర్గస్థులైనడు.
1: నిజమే, ఒక వారం రోజులైంది మా మధ్యలో లేదు అని మనం చెప్పవచ్చు ఒక విధంగా. కానీ ఆయన దేశమంతా చేసిన కృతులు, పనులు, వాటిని చూసి మనం చెప్పము ఆయన లేదు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆ పనులు ఉన్నాయి, ఆయన స్థాపింపబడిన కొన్ని ఆ విలువలు ఉన్నాయి, వాటితో చెప్పవచ్చు. ఇప్పుడు ఆశ్రయ గారు, మీరు ఒక వేరే ప్రకారంగా అన్నగారైన మా అన్నగారును వర్ణిస్తారు. ఒక గురువుగా, ఒక ఏమి చెప్పవచ్చు, భాష యొక్క ప్రియుడిగా ఎన్నో విషయాలు ఆయన ఆధ్వర్యంలో ఉండడం వల్ల మీకు నేర్చుకునే అవకాశం దొరికింది. మీరు అన్నగారిని ఎలా వర్ణిస్తారు?
2: మామ గురించి చెప్పాలంటే, ఆయన తెలుగు భాష సంస్కృతికి, తెలుగు భాష సంస్కృతి యొక్క ప్రియులు. అంత అద్భుతమైన వారు, అంత మహానుభావుడు ఆయన. చిన్నప్పుడు నేను స్లామ్ పద్యం అవన్నీ చెప్తున్నప్పుడు, ప్రతిసారి ఆయన నన్ను కలుసుకున్నప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. నాకు చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న విషయాలు నేర్పించేవారు. ఐ థింక్ నాకు ఒక్కటే కాదు, నాకు ఒక్క దానికే కాదు, ఆయన అసలు ఒక ఒక వాక్యం లో చెప్పాలంటే, ఆయన తెలుగు భాష సంస్కృతిని ఎవరెవరు ప్రేమించారో, ఎవరెవరు తెలుగు భాష సంస్కృతిని మెచ్చుకున్నారో, ఆయన ఆ మనిషికి అభిమాని. హీ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఎవ్రీ తెలుగు లవర్. మీరు తెలుగు భాషని ప్రేమించినా, తెలుగు భాష సంస్కృతి కోసం ఏదో ఒక చిన్న విషయం చేసినా, ఆయన మీకు అభిమాని. నన్ను కలుసుకున్నప్పుడల్లా నాతో తెలుగులోనే మాట్లాడేవారు, నేను కూడా తెలుగులో మాట్లాడాలని.
1: స్లామ్ పోటీలో
2: పాల్గొన్నప్పుడు, నా మొదటి స్లామ్లో, మొదటి స్లామ్ ని పూర్తి చేసేటప్పుడు నేను జై తెలుగు తల్లి చెప్తాను ప్రతిసారి, ప్రతి స్లామ్. ఈ విషయం నేను ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నప్పుడు, ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు, ఆ జై తెలుగు తల్లి అన్నప్పుడు ఆయనలోని ఆ భక్తిభావం, ఆ ప్రేమ, ఆ మూడు పదాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను కూడా అదే నేర్చుకుని నా స్లామ్లో అదే చెప్పాను. ఆయన చాలా సంతోషపడ్డాడు ఆయన ముఖం చూసినప్పుడు. ఆ గర్వం ఆయన ముఖంలో కనిపిస్తుంది ప్రతిసారి.
1: ఇక మీరు చక్కగానే అన్నారు, ఆ జై తెలుగు తల్లి, లేదా జై జై జై జై, ఇది ఒక ట్యాగ్ లైన్ గా ఉంది ఆయనకు. ఒక 12-15 సంవత్సరాల నుంచి అన్ని అందరి నోట్లో ఏదో ఒక కార్యక్రమం. మనం కూడా ఇక్కడ అనుకోండి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున కార్యక్రమాన్ని ప్రారంభించే లేదా ముగించేటప్పుడు జై తెలుగు తల్లి అంటాం. ఇది లేదు, ఆయనే ఈ వాక్యం, ఈ ఇలాంటి ఒక మోటోగా తీసుకుని
2: ఇంత పదాలు. ఆయన ఇంకో విషయం, మన కట్టుబొట్టు జుట్టు, దాని మీద చాలా చాలా ప్రభావం పెట్టారు ఆయన, చాలా బలం పెట్టారు. అండ్ ఆయన్ని కూడా చూసినప్పుడు నేను ఎప్పుడైనా, ఐ థింక్ లెక్క పెట్టవచ్చు, నా ఒకే చేతిలో లెక్క పెట్టవచ్చు ఆయన ఎన్నిసార్లు నాకు చొక్కా లాగులో కనిపించారు. మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు, ఎక్కడైనా కలుసుకున్నప్పుడు, ఆయన తన సాంప్రదాయక బట్టలోనే ఉన్నాడు. మన పంచ, మన కుర్తి, మన కుర్తా, అంగవస్త్రం అదే వేసుకుంటాడు. లైక్ లివింగ్ ఎగ్జాంపుల్
3: చెప్పాలంటే,
2: మన సంజీవ నరసింహ అప్పుడు గారు ఆయనే.
1: అంటే ఆ కార్యక్రమం ఇంకా హనుమంతుడి యొక్క, మీకు తెలుసు కదా, రేపటి రోజున ఎంతో బ్రహ్మాండకరంగానే మనం దేశం అంతటా ఆలయాలలో సభవాలు హనుమంతుడి యొక్క జయంతి జరుపుకుంటున్నాం. అంటే అన్నగారి యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ, హనుమంతుడి యొక్క అనుగ్రహాలు ఆయన మీద ఉంటుందని కోరుకుంటూ, అంటే మనం ఈ రాబోయే పాట ప్రసారం చేస్తున్నాం. సరే వినండి, ఇంకా శ్రోతలారా మరవకండి. నేను అన్నట్టుగా రేపటి 12వ తారీఖున హనుమత్ జయంతి జరుపుకుంటాము.

शो चला रहा हूँ అవునది ప్రియమైన శ్రోతలారా, మన తెలుగు సన్నిధి కార్యక్రమం మీరు వినబోతున్నారు. ఇక్కడ

0: సమయం గడియారపు ముళ్ళు సూచిస్తున్నట్టుగా సాయంకాలం వేళ 5:01 అయింది. ఈరోజు మన ద్వితీయ భాగంలో కొద్దిగా మా స్వర్గస్థులైన ప్రియ అన్నగారైన సంజీవ నరసింహ అప్పడు గురించి కొన్ని మాటలు. ఈరోజు ఇద్దరు ఉన్నారు స్టూడియోలోకి చేరి, మా అన్నగారైన మహనీయులైన శ్రీ సన్యాసి గారు, కుమారి అశ్రియ గారు. ఇక కొద్దిగా మనం అన్నయ్య గురి యొక్క వర్ణన ప్రారంభంలో చేశాం. అంటే మాకు ఇటువంటి అవకాశం దొరికింది. ఆయన భాష నేర్చుకున్నారు, సంగీతంలో కూడా ఆయన యొక్క భాగం తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఎవరో స్వామివారి కోసం ఈ యొక్క సిడి విడుదల లేదా రచనలు రాయాలంటే సహాయం వేయాలంటే చేశారు పద్యాలు ఇవన్నీ. శ్రీ సన్యాసి గారు మాకు చెప్పండి, ఆయన తెలుగు భాష సంస్కృతులు విశేషంగా భాష యొక్క అభ్యున్నతికి ప్రగతికి ఆయన చేసిన కొన్ని పనులు.
1: అవునండి, అవునండి. శ్రీరాజన్ గారు ఆ సమయంలోనే ఆయన డాక్టర్ వేటూరి అందమూర్తి గారు గారికి సహాయంతో మొరిషస్ దేశంలోనే బ్యాచిలర్ ఇన్ తెలుగు, అంటే బిఏ తెలుగు కోర్స్ చేసి బిఏ పరీక్ష రాసి పరీక్షలో ఉత్తీర్ణులు అయినారు ఆయన, మన సంజీవ గారు. త్వరలోనే ఆయనకి సెకండరీ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అది పెద్ద కార్యక్రమ చేసి ఆయన, మన సంజీవ గారు చాలా చాలా పెద్ద పెద్ద మన భాష కోసం
0: ఆయన ఎంజీఐలో జాయిన్ చేశారు.
1: ఎంజీఐలో జాయిన్ చేశారు, మహాత్మా గాంధీ.
0: ఇది ఆయన భాష నేర్చుకున్నాడు. ఇక నాకు జ్ఞాపకంగా ఉంటే వాళ్ళే తొలి బిఏ బ్యాచ్, తొలి బ్యాచ్ వాళ్ళే, ఆ తొలి గ్రూప్ వాళ్ళే, వాళ్ళతోనే ప్రారంభమైంది తెలుగు. అంటే మారిషస్ దేశంలో ఎంజీఐ ఇంకా యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ యొక్క సంయుక్త సహాయ సహకారంతో ఒక తొలి బిఏ తెలుగు కోర్స్,
1: ఫస్ట్ బ్యాచ్
0: కదా ఇది. ఇప్పుడు అది నేర్చుకుని, భాషను నేర్చుకున్న తర్వాత ఆయన ఇదే భాషను ఆయన కేవలం బల్లో కాలేజీలో ఉపయోగించలేదు, వేర్వేరు పనిలో కూడా. నేను చెప్పినట్టుగా కీర్తన రచనలు, పద్యాల రచన చెప్పండి.
1: చాలా చాలా. అయితే మన సంజీవ నరసింహపడు గారు భాష సేవ మూలంగా అనేక తెలుగు పద్యాలు, మన శ్రీరామదాసు సంకీర్తనాలు, శ్రీ త్యాగరాజ కీర్తనాలు, మరియు మన శ్రీ తాళపాకనమాచార్య కూడా కీర్తనలు, మరి రకరకాల కవితలు రచించారు ఆయన, మన సంజీవ గారు. ఒకరోజు నేను ఆయన ఆంధ్రప్రదేశ్లో మన శ్రీ తాళపాక అన్నమాచార్య విగ్రహం 108 feet నేను మరియు సంజీవ గారు అక్కడ దర్శనానికి వెళ్ళి చాలా చాలా బాగా చాలా సంతోషంగా కలిగి నేను.
2: మంచి అనుభవం.
0: సన్యాసి గారిని ఆ శ్రీ గారు మనం విన్న తర్వాత, అంటే మనం చెప్పాలంటే తెలుగు భాషను ప్రేమతో పలకడం తప్ప భక్తి గీతాలు, సాంప్రదాయ కార్యక్రమాలు, పండుగలు యొక్క విశిష్టతను ప్రజలకు చేరవేయడం ద్వారా ఆయన ఎన్నో హృదయాలను కలిపాడు.
2: అవునండి,
0: ఎంతవరకు అది నిజమని చెప్పవచ్చు?
2: అది చాలా నిజం. ఇది ప్యూర్ నిజం. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఆలోచిస్తున్నా, మన సమాజంలో, మన ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. దేర్ ఆర్ 2 types of people. ఒకరు తమ కోసం జీవిస్తారు, సో వన్ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. ఒకరు సమాజం కోసం జీవిస్తారు, అండ్ వన్ లివ్స్ ఫర్ ద సొసైటీ. మా సంజీవ సమాజం కోసం, భాష కోసం, మన సంస్కృతి కోసం, మన తెలుగు సముదాయం కోసం జీవించారు. అందుకే ఈరోజు కేవలం ఆయన ఊర్లోనే ఆయన పేరు ఊరి వాళ్లకు మాత్రమే తెలియదు.

0: తెలీదు అందరికీ తెలుసు మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళందరికీ మీరు తెలుగు వాళ్ళ పుట్టారు మీకు సంజీవ నరసింహ అప్పడు గారు అంటే ఎవరు తెలుసు మారిషస్ దేశంలో మాత్రమే కాకుండా భారతదేశంలోకి వెళ్ళినప్పుడల్లా నేను కూడా గతసారి భారతదేశానికి వెళ్ళినప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు తెలంగాణలో లేకపోతే చెన్నైలో ఎవరో ఒకరిని కలిశాను షాపింగ్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళు నన్ను అడుగుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను అన్నా నేను మారిషస్ నుంచి వచ్చాను మారిషస్ నుంచి వచ్చానని వినగానే వాళ్ళు అన్నారు ఐ నో సమ్ వన్ ఫ్రమ్ మారిషస్ ఐమ్ లైక్ అవునా ఎవరు అప్పటు గారు సంజీవ నరసం అప్పటు గారు ఐమ్ లైక్ నిజంగా మీకు తెలుసా ఆయన ఆయన వస్తూ ఉంటారు మా దగ్గర చాలా విషయాలు కొంటారు ఇది ఒక్కసారి జరగలేదు చాలాసార్లు జరిగాయి అయితే మావ సంజీవ భాష కోసం మాత్రమే కాదు మన సంస్కృతి కోసం కూడా చాలా చేశారు ఇప్పుడు మావ చెప్పినట్టుగా ఎన్నో కీర్తనలకు ఆ పదాలు రాసి ఇచ్చారు అది చూడగానే ఆ కీర్తనలు వినగానే ఆ తెలుగు భాష ఎంత చక్కగా ఉంటుందో మనకు తెలుస్తుంది మావ సంజీవ రాశారని అంతేకాకుండా ఇప్పుడు భారతదేశంలోనే ఆయనకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక నాతో కూడా నేను చిన్నప్పుడు లేకపోతే ఇంకా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు ఆయన్ని రికార్డ్ చేస్తారు అది డైరెక్ట్లీ ఇండియాలో టీవీలో రేడియోలో బ్రాడ్కాస్ట్ అవుతుంది అంతటి మహానుభావుడు ఆయన ఇంకో విషయం ఆయన చేసిన ముగ్గు ముగ్గులు అది ముగ్గు ఇంకా క్యాలిగ్రాఫీ ముగ్గు మన సాంప్రదాయక ముగ్గు అయితే నేర్పించారు కానీ ఆయన చేసిన ఆ క్యాలిగ్రాఫీ ఎలా తన వేళ్లతో నాలుగు శుద్ధ ముక్కలు పట్టుకుని చేస్తారు
1: నేను ఒక మాట చెప్తాను
0: చెప్పండి
1: అంటే ముగ్గుకి ముగ్గు ఉండేది కాలం ముందు
2: ఉండేది
1: కాలిగ్రాఫీ కూడా ఈ రెండింటినీ చూసి ఉండేది ఏదో మన శాస్త్రాల్లో వేదాలలో ఉండేది
0: అవునండి
1: కానీ ఆయన ఆ ముగ్గు ఇంకా కాలిగ్రాఫీని ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లారు
0: మీకు విషయం చెప్పనా ఒక అప్డేట్ ఒక అప్డేట్ లా చేశారు మీకు విషయం చెప్పనా గతసారి మేము భారతదేశానికి వెళ్ళినప్పుడు ఫుట్బాల్ తెలుగు ఫెడరేషన్ కాన్ఫరెన్స్ ఒక ఒక వేరే దేశం నుంచి ఒకరు నన్ను కలుసుకున్నారు హఠాత్తుగా మాటల్లోనే అన్నారు మన తెలుగు భాషలో క్యాలిగ్రాఫీ లేదు కదా ఓ ఉంటే ఇట్స్ నాట్ దేర్ కదా లేదు అప్పుడు నాకు గుర్తుకొచ్చి నేను చెప్పిన మీకు తెలుసా మామూలుగా అయితే లేదు కానీ మా మొరిషస్ దేశంలో ఒకరు ఉన్నారు ఆయన తెలుగులో క్యాలిగ్రాఫీ చేస్తారు ఆ తెలుగు భాషని ఎంత చక్కగా రాస్తారు రెండు మూడు లేకపోతే నాలుగు కళలు తీసుకుని పేపర్లోనే ఆ కాగితంలోనే మన పేరు రాసినప్పుడు ఎంత చక్కగా రాస్తారు ఐ థింక్ తెలుగు భాషకి క్యాలిగ్రాఫీ ఆయనే కనిపెట్టారనుకుంటా మా దేశంలో అయితే మన దేశంలో అయితే అలాగే ఉంది దేశంలో ఉందో లేదో తెలీదు ఆకులలో బొమ్మలు రాతలు ఒకరిని చూస్తాడు కానీ ఆ ఆకులలో ఎలా ఎలా గీస్తారు ఆ రంగులు ఎలా వేస్తారు అసలు ఎవరున్నారు మన దేశంలో అంతా అంత పని చేసిన వాళ్ళు ఆయనలో ఒక్క గుణం ఉంటే ఒక గుణం చెప్తాం కానీ ఇది ఒక్క గుణం కాదు చాలా గుణాలు
1: నేను అనుకుంటున్నాను ఉండవచ్చు ఒకరు ఈ గుణాన్ని ఈ కళను నేర్చుకున్నారు కానీ మనం ఏమనుకున్నాం ఓకే ఇది ముగ్గులు వేయాలంటే ఓకే సంజీవ గారు ఉన్నారు కాలిగ్రఫీ సంజీవ
0: గారు ఏమైంది
1: నేను అనుకుంటున్నాను ఇటువంటి గుణాలు ఇటువంటి రీతితో మనం తయారు చేస్తాం నేను కొంచెం డౌట్ఫుల్ గా సందేహంగా ఉంది ఎవరు నేర్చుకున్నారా ఇది ప్రశ్న
0: అదే నేను ఇంతకు ముందు అదే ఆలోచిస్తున్నాను ఈరోజు చూడండి మనం మావ సంజీవపై ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆయనకు శ్రద్ధాంజలి ఇస్తున్నాం ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనకు తెలిసిన విషయం ఆయనకు తెలిసిన జ్ఞానం ఆయనకే పరిమితం కాలేదు తనకు తెలిసినవన్నీ అందరికీ నేర్పించడానికి అందరికీ బోధించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు తెలుగు భాష మీద ఏమైనా తెలిస్తే ఆయనకు మాత్రమే తెలియదు పిల్లలకు బోధించారు పెద్దలకు బోధించారు ముగ్గుల గురించి కూడా ఆయనకున్న జ్ఞానం ఆయనతోనే పరిమితం కాలేదు అందుకే ఆయన ఇంత గొప్ప మహానుభావులు ఎందుకంటే తనకు తెలిసినవన్నీ అందరికీ నేర్పించడానికి ప్రయత్నం చేశారు కానీ బహుశా ఉంటుంది ఒక రెండు అనుభవాలు మనకు తెలియదు
1: నేర్చుకునే నేర్పించే సమయం ఆయన ఏదో ఆయనకు అంటే తన సొంతం కోసం అంటే ఎలా చెప్తాను అంటే ఓకే ఈ విషయం నేను అనుకోండి ఒక ఒకటి నుంచి పది ఉన్నాయి మీకు నేర్పించటానికి అంటే నేర్పించేటప్పుడు ఆయన ఎల్లప్పుడు

0: తెలుగు భాష నేర్చుకున్నారు, తెలుగు భాష నేర్పించారు, సంస్కృతి గురించి తెలుసుకున్నారు, సంస్కృతి గురించి నేర్పించారు, క్యాలిగ్రాఫీ, ముగ్గులు, గీతలు గీయడం అన్నీ నేర్చుకున్నారు, అన్నీ అందరికీ నేర్పించారు.
1: అనే సన్యాసి గారు,
2: అవునండి,
1: ఇదే నేర్పించడం, ఇది కూడా ఒక కళ. అంటే ఆయన

0: చేసి ఉండేవారు, భాష గురించి ఏదొకటి చేసి ఉండేవారు. బహుశా
1: రజత గారు
2: చెప్పండి,
1: అసయ్య గారు, ఒక ముఖ్య విషయం ఏమిటంటే మన మహాకవి శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స, కానీ కానీ మన స్వర్గీయ శ్రీ సంజీవ నరసింహప్పుడు గారు అన్నారు, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స.
0: నిజంగా
1: ఎట్లా? Always he will say, my heart is Telugu, my blood is Telugu, my whole body is Telugu, Telugu, Telugu, Telugu, Telugu.
2: Ayana annaru kada, mana bhasha mana gauravam. Ante ayana cheppina matalu, chesina karyakramalu, chesina sevalanu chusi oka chinna message ga unte కొత్త తరం వాళ్లకు, న్యూ జనరేషన్ వాళ్లకు ఏదో నేర్చుకునే అవకాశం, లేదా ఏదో ఒక చివరైన మాట మనం చెప్పవచ్చు.
0: నేనంట ఆయన ఇప్పుడు చూడండి, ఆయన మన మధ్యలో లేరు, ఆయన ఆయన మీద ఏమేం చేస్తున్నాం, ఏమేం మాట్లాడుతున్నాం. నేనంట బతకాలంటే ఇలాగే బతకాలి. దిస్ ఈజ్ ద లైఫ్ దట్ షుడ్ బి లివ్డ్ అండ్ దిస్ ఈజ్ హౌ హీస్ లైఫ్ should be celebrated. Endukante aina pere Sanjeeva Narasimha appadu, aina eppudu swargasthulayyaru Narasimha Jayanti roju, aina darilo oka covid undi, marunadu ayani teeskelletappudu aa roju daniki oka roju mundu sittirai kavadi aithe nenu vellinappudu బయట పూజలు చేస్తున్నారు, డప్పులు కొడుతున్నారు. ఒక క్షణం నేను ఆలోచించిన, పాపం ఇక్కడ ఆయన ఉన్నారు, అందరూ ఏడుస్తున్నారు, బయట డప్పులు కొడుతున్నారా. కానీ వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఆయనకు ఇవన్నీ ఇష్టమే, ఆయన ఇలానే బతికారు. అయితే వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఇలాగే వెళ్ళాలి. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, 10 రోజులు నరసింహస్వామి మాతో ఉన్నారు, చివరి రోజు వెళ్ళేటప్పుడు నరసింహస్వామి ఆయన దగ్గరకు పోయి అన్నారు, పద నేను వెళ్తున్నా, నువ్వు నాతో పాటు రా.
2: నిజమే, అది జయంతి రోజు,
0: జయంతి రోజు ప్రతి సంవత్సరం గుర్తుకు, అది ఆ తేదీ మన క్యాలెండర్ బట్టి ఆ తేదీ మార్చుకున్నా సరే, కానీ ఆ తిథి నరసింహ జయంతి రోజు.
2: ఆయన పేరు కూడా
0: నరసింహ. ఆయన ఎలా బతకాలో అని ఎవరైనా అడిగితే ఒకే వాక్యం చెప్పాలి, శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారిని చూడండి, ఆయన ఎలా జీవించారు, మీరు కూడా అలాగే జీవించాలి. మీరు అలా చేయగలిగితే, మీరు అందులో 1% కూడా చేసినా అది గొప్ప విషయం అవుతుంది. ఎందుకంటే ఆయన చేసినది మీరు చెప్పినట్టుగా బహుశా ఎవరూ చేయలేరు. ఆయన ఒక ఎగ్జాంపుల్, పెద్ద ఎగ్జాంపుల్. ఇంతకు ముందు తెలుగు భాషలో అన్నాం, పండిత్ శ్రీ గున్నయ్య ఒత్తు గారు, పండిత్ శ్రీ రామమూర్తి అప్పన్న గారు, పండితులైన శ్రీ సంజీవ నరసింహప్పుడు గారు.
2: ఆయన సేమ్ వేడిక,
0: అదే ఆ లెవెల్లోకి వెళ్ళారు ఆయన.
2: ఎస్, వాళ్ళు పాత కాలంలో చేశారు, ఆయన
0: ఆధునిక కాలంలో చేశారు.
2: అవునండి, మంచిదండి. ఇక చిట్టి చివరైనది, ఆయన బాబా వారి యొక్క గొప్ప భక్తులు కూడా. అంటే తెలుగు భాష సంస్కృతిని ఒక పక్క సేవ చేసేటప్పుడు, అందుకే చెప్పాను సమయం ఆయనకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి, ఏ జేబు నుంచి ఆయన తీసుకుని సమయం పంచి పెడుతున్నారు. అంటే ప్రతి గురువారం విశేషమైన పూజలు, ఇంకా వేరే సెంటర్లు అంటారు బాబావారి సెంటర్లు, ఎక్కడెక్కడ ఆయన సేవ కోసం కోరుకుంటారో అక్కడక్కడికి వెళ్ళి పూజ, సందేశం, సేవ చేస్తూనే ఉంటాడు
0: ఆయన. మాకు ఒక, మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను అనుకుంటున్నా, బహుశా ఇది కూడా ఆయన ఇచ్చిన సందేశం, టైమ్ ఇస్ జస్ట్ సంథింగ్ వీ సే ఇట్ ఈస్. కొందరు అంటారు అయ్యో 24 గంటలు మాత్రమే ఉన్నాయి, కొందరు అంటారు 24 గంటలున్నాయి. అది చెప్పే తేడా. లైక్ కొందరు అంటారు చాలా పనులు ఉన్నాయి, 24 గంటలు అయిపోదు, కానీ మీరు అనుకుంటే 24 గంటలు చాలా ఎక్కువ సమయం.
2: బహుశా విషయం నాకు గుర్తుకు వస్తున్నది, ప్రతి గురువారం ఎంబీసీలో క్యూపిప్లో ఉన్న సమయం ఇక్కడ కూడా ఆయన కొనసాగించాడు. ఒక కార్యక్రమం ఉంది ఆ సమయంలో, ఆ కార్యక్రమం యొక్క పేరు చిత్రసుధ. ఇప్పుడు మారి ఇది స్వరాల వేదికగా మారింది. అంటే మాత్రం కార్యక్రమం

0: యొక్క పేరులో మార్పు వచ్చింది.
1: ఆ
0: శుక్ర ఆ గురువారపు కార్యక్రమం రాత్రి సమయాన్న 7:30 గంటలకు 20 నిమిషాలు అంటే బాబావారి సందేశం, బాబావారి పాటలతో ఒక విశేషమైన డెడికేషన్ అంకితం ఇచ్చారు. ఒకప్పుడు అనుకోండి అనుకోండి ఆయనకు ఆ రికార్డింగ్ దొరకలేదు ఆ కాలం 2000 లో. టెక్నాలజీ ఉండేది కానీ అంత
1: ఎలా ఉందో ఇప్పుడు.
0: చేతిలో తన ఫోను పట్టుకుని 20 నిమిషాల ఇలా మైక్ దగ్గర వేసుకుని బాబావారి అంత ఆయనకు
1: పట్టుదల లాంటిది
0: ఎక్కువ.
1: అది అది వేరే లెవెల్. అది పట్టుదల కాదు, అది భక్తి.
0: ఒక మిశ్రమం.
1: అవునండి, అదే మిశ్రమం. భాష పట్ల, సంస్కృతి సంప్రదాయం, దేవుడి పట్ల భక్తి ఉంటేనే మనం ఇన్ని విషయాలు చేయగలుగుతాం. అందుకే నేను అన్నా ఆయన జస్ట్ ఆయన ప్రతి మన భాష సంస్కృతికి సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి ఆయన పెద్ద అభిమాని. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు నేను ఇంత పెద్దవాణ్ణి అని, నేను అంత నాకు అంత తెలుసు. ఆయన ఎప్పుడైనా చెప్పలేదు. ప్రతిసారి అందరినీ కలుసుకున్నప్పుడు ఒక విద్యార్థిలా కలుసుకున్నాడు. ఆయన ఇచ్చిన పెద్ద సందేశం అది లైఫ్ లాంగ్ లెర్నర్. ఆయన్ని చూస్తేనే తెలుస్తుంది ఏ వయసులోనైనా సరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
0: అవునండి, అంటే ఇలాంటి మహనీయులైన యొక్క భౌతికంగా మన మధ్య లేదు,
1: భౌతికంగా
0: లేదు. లేకపోయినా వారు వెలిగించిన ఆ విలువల యొక్క దీపం, భాషతో సంబంధించిన యొక్క వెలుగు ఎప్పటికీ ఎన్నటికీ ఆరిపోదు.
1: అవునండి,
0: ఆయన స్వరం ఇక వినిపించలేకపోయినా ఎంబీసీలో కానీ ఏదో ఒక కార్యక్రమంలో కానీ అయినా ఆయన అందించిన స్ఫూర్తి, ఆయన చేసిన సేవ, ఆయన ప్రేమించిన తెలుగు భాష ఇవన్నీ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. ఇది కార్యక్రమం యొక్క ప్రారంభంలో కూడా చెప్పాను కదా. అంటే ఈ సందర్భాన ఈరోజు మనమందరం ఆయన ఆత్మకు శాంతి చేరుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఆయన చూపించిన సేవ మార్గంలో నడవాలని సంకల్పం కూడా చేద్దాం. అంటే మీ ఇద్దరు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి, ఇంకా మీరు అన్నగారి గురించి నాతో జటగా ప్రసారంలో అంటే పంచిపెట్టారు మీకు తెలిసిన విషయాలు. మీకిద్దరికి అశ్రయ గారు, మహనీయులైన శ్రీ సన్యాసి గారు, అనేక అనేక ధన్యవాదాలు. చిన్ని మాట చెప్పాలంటే చెప్పండి.
2: అయితే చివరి మాట ఏమిటంటే, మన సంజీవ గారు అంటారు, మ్యాన్ ఈజ్ ఏ వాకింగ్ టెంపుల్. అయితే మన శరీరం ఇది
0: ఆలయం.
2: సో గ్రేట్ పర్సనాలిటీ, great soul, a great son of Telugu has left us, but he has left lot of print everywhere in the world.
0: Footprints. Asriya garu
1: avunandi, aina okka margam chupinchaledu bhasha samskruti sampradayam sanatana dharmanni nilavettadaniki aneka margalu vadilesi vellaru. Manam ennukovali మనం ఏ మార్గంలో నడుస్తాం. భాష కోసం ఏమైనా చేయగలిగితే ఆయన ఎక్కడున్నా మమ్మల్ని చూసి సంతోషపడతాడు. సంస్కృతి ధర్మం కోసం మనం ఏదొకటి మంచి చేస్తే ఆయన ఉంటాడు. అండ్ మీరు చెప్పిన విషయం చాలా బాగుంది, అది ఆ దీపం వెలిగించి వెళ్ళారు ఆయన. ఇప్పుడు ఇది మన కర్తవ్యం, మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళందరి బాధ్యత ఆ దీపాన్ని, ఆ దీపం వెలిగిస్తూ ఉండాలి. దానికి తగ్గట్టు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అండ్ ఇంకో విషయం, ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు, బాధగా ఉంది, బట్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్, హిజ్ లైఫ్ ఈజ్ మెట్ టు బి సెలబ్రేటెడ్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్. ధన్యవాదం,
0: సంతోషం. ఇక అనేక ధన్యవాదాలు. ఇంకో
2: ధన్యవాదండి రాజేంద్ర గారు, చాలా సంతోషం.
0: ఇక ప్రియమైన శ్రోతలారా, మనం చెప్పినట్టుగా రాబోయే ఇంకా చిట్టి చివరైన పాట మా స్వర్గస్థులైన మా అన్నగారైన సంజీవ గారికి అంకితం ఇస్తూ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇంకా కొన్ని ఆలయాలు ఇప్పటి వరకు నరసింహస్వామి వారి జయంతోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇంకా విశేషంగా మా సంజీవ నరసింహ అప్పడు గారికి డెడికేట్ చేస్తున్నాము చివరైన పాట. నరసింహస్వామి వారి యొక్క

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: సంగీతర సిగులందరికీ మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం. రాత్రి వేళ సరిగ్గా 7:20 ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా మంచి సినీ పాటలతో మన కార్యక్రమం ప్రసారం చేస్తాం. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో స్వరాలతో మన ఈ రాత్రి వేళ కార్యక్రమం గడుపుతాం. మంచి సినీ పాటలతో మొదలు పెడుతున్నాం ఈ రాత్రి వేళ. వీధి ఆజీ వందన 20 నిమిషాలకు ఆనందించండి. Wait up.

ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా మీరు ఎంతో ఆనందంగా సమయం గడుపుతున్నారని అని నమ్మకంతో ఈ రాత్రి వేళ మీకోసం ప్రసారం అవుతున్నది మన స్వరాల వేదిక.

చేస్తున్నది. మీ ఓజీ వందన 20 నిమిషాలకు ఈ రాత్రి వేళ ప్రసారం చేస్తాను మంచి మంచి సినీ పాటలు మీకోసం. అయితే కొనసాగిస్తూ మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మంచి సినీ పాటలతో మీకోసం, విశేషంగా మన సంగీత ప్రియులకు.

అయితే శ్రోతలరా, ఈ రాత్రి వేళ మన 20 నిమిషాలకు మన స్వరాల వీధి కానీ తెలుపు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారు సురుచి చెప్తూ మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.